0: సత్య కాశ్యూపులమైన సత్య తెరకం సత్య బ్రాహ్మణ్ సత్య తెరో సత్య సత్య తెరకరణ సర్వచార సత్య తెరమృత సత్య దివాన్ సత్య తెర హుకుం సత్య ప్రమాణ సత్య తెర కర్మ సత్య నిశాన్ సత్య తో దాఖిలా కరు సత్య శబ్దాన్
1: सच्ची तेरी से सच्ची सलाह सच्ची तेरी खुद सच्चे पाशा ना सच्चे सच्ची जो मर्ज में सो कच कच माला बैला
0: बड़ी बड़ी बड़ा बटारा बड़ी बड़ा सच न्यो बड़ी बड़ा जने चाओ बड़ी बड़ा जाने वाला बड़ी बड़े कुछ सब पाओ बड़ी बड़ा जो पूछना दात बड़ी बड़ा जाए आप नानक कथनी जाए खींचा करण सर्व जाए महिला दूजा ए जग सच्चे की कोठड़ी सच्चे का विश्वास इतना उसमाय लेकिन हुक्म कर विनाश इतना पानी कर लेकिन माया श्रीनिवास एम भी आखने जा पे किसी ने यार नाच तो गुरुमुख जानी ना को आत करे पर

0: శ్లోకముల బయలాజే మోహక కర్మో కర్మే పితృదే అగ్రవశ్యాణి పితృవీ తోడు కరే పట్టుగాదులాల్ పుష్పీ కరే నాన్ కగ్రే సోమిలే కాలే
1: జోదర సింగామణి అవే మాధవా జుట్టే జుట్టా ముక్ నిద్ర సుచే నాకి బెండి పిండా తో సుచే సై నానక చిన్న మన వసయా.